0: ఈ కిరీక్షణ తమదే భాగ మాత సరితత్వం నో నీ బల అఫేత సౌడి బాకుండా సినిమా పూజ భక్తి నిపిస్తుంది.
1: Ovintis, nei mak informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.